0: ఈవీవీ సినిమా
1: నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం.
2: ఏయ్ ఎవడరా నువ్వు?
0: చెప్తాను, కూర్చోవచ్చా?
2: పార్లేదు, నిలబడి చెప్పు.
0: థ్యాంక్ యూ.
3: ఏమండోయ్, వీడెవడో రివర్స్ కేసులో ఉన్నాడు, కూర్చోమనండి. నించుంటాడేమో.
2: కూర్చో.
0: నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకుల్, మీరు కూర్చోండి.
2: అసలు ఎవరు నువ్వు?
0: మాణిక్యం గారు మనవండి, అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి.